మీద కీరణం నిమ్మకు ఒక కీర నిమ్మకు ఒక తీర నిమ్మకు ఒక కీర వేటి ఉప్పు మేర నాగోడు ఇటు వాటి మురుకి రేస్ దీర శుభ 1985 లిమిటెడ్